0: విస్ దేవుల పిటియట, కమురు పిటియట, నావల పిటియట, కల్ పిటియట. www.iwfm.lk
1: livefm.lk